0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ రంగనాథం బృందం వారి నాదస్వరం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ లింగంగుంట నారాయణ. కార్యక్రమంలో ముందుగా వినండి అటుక ఆరాధని బల్క, మనోరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజ స్వామి కృతి.
2: Listen to a Karnataka classical Nadaswaram recital by Shri S. Ranganatham and party. They are accompanied on Dolu by Shri Lingangunta Narayana. Shri Ranganatham and party begin their recital with a composition of Tyagaraja Swami, Atukara Dhani Valka, in Rag Manoranjani set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ రంగనాథం బృందం వారి నాదస్వరం వింటున్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ లింగంగుంట నారాయణ. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుధామయీ సుధానిధే అమృత వర్షిణి రాగం రూపకతాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You are listening to a Carnatic classical Nadaswaram recital by Shri S. Ranganatham and party. They are accompanied on Dolu by Shri Lingamgunta Narayana. Shri Ranganatham and party continue their recital with a composition of Muttayya Bhagavathar, Sudhamayi Sudhanidhe, in Rag Amrita Varshini set to Rupak Tal.

0: రంజని నిరంజని, రంజని రాగంలో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన ఆదితాళం.
1: Now listen to a composition of G.N. Balasubramanyam, Ranjani Niranjani, in Rag Ranjani set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి వెంకటాచల నిలయం సింధుభరి విరాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం.
1: శ్రీ రంగనాథం అండ్ పార్టీ కంక్లూడ్ దేర్ రిసైటల్ విత్ పురందరదాస కీర్తన వెంకటాచల నిలయం ఎన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎస్ రంగనాథం బృందం వారి నాదస్వరం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ లింగంగుంట నారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical Nadaswaram recital by Sri Ranganatham and party. They were accompanied on Dolu by Sri Lingam Gunta Narayana. This program was contributed by
0: Akashavani
1: Kadapa for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 247 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయలిన్ వాద్య కచేరీ వింటారు. పాద్యసహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి శుద్ధ బంగాళా రాగవర్ణం ఆదితాళం ఎన్సిహెచ్ కృష్ణమాచార్యుల రచన.
2: Listen to a Carnatic classical violin recital by Shri N.C. Anantakrishna. He is accompanied on Mridangam by Shri Niyamani Somayajulu. Shri N.C. Anantakrishna begins his violin recital with a varnam of N.C.H. Krishnamacharyalu in rag Shuddha Bangala set to Aditaal.

0: ఇప్పుడు వినండి సారంగ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎంత భాగ్యము ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కృతి ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఎంత భాగ్యము ఇన్ రాగ్ సారంగ సెట్ టు ఆదితాళం.

0: మరగత వల్లీం కాంభోజి రాగంలో ముత్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ మరగత వల్లీం ఇన్ రాగ్ కాంభోజి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగం శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామా నీవే గాని నన్ను, నారాయణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH, anytime Indian music. You are listening to a Carnatic classical violin recital by Shri N.C. Anantakrishna. He is accompanied on Ragam by Shri Nemani Somayajulu. Continuing the concert, you will now listen to Rama Neeve Gaani Nannu in Rag Narayani, set to Aditaal, a composition of Saint Thyagaraja.

0: వినండి ఎన్నగాను రామ భజన, పంతుమురాళి రాగం, రూపకతాళం, భద్రాచల రామదాసు కీర్తన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎన్నగాను రామ భజన, ఎ కాంపోజిషన్ ఆఫ్ భద్రాచల రామదాస ఇన్ రాగ్ పంతువరాళి, సెట్ టు రూపకతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో జావళి ఆదితాళం.
1: శ్రీ ఎన్సి అనంతకృష్ణ కంక్లూడ్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ జావళి ఇన్ రాగ్ ఖమాస్ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్సీ అనంతకృష్ణ వయలిన్ వాద్య కచేరీ విన్నారు. అద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to Carnatic Classical Violin Recital by Shri N.C. Anantakrishna. He was accompanied on Mrigam by Shri Nemani Somayajulu. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి వీణావాద్యం రాగం తానం పల్లవి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కాంభోజి రాగం చతురస్ర జాతి రూపక తాళం ఖండనడ. పల్లవి సాహిత్యం వెంకటరమణ సంకటహరణ.
2: యు విల్ నౌ లిసన్ టు రాగం తానం పల్లవి ఆన్ వీణ బై శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి ఇన్ రాగ్ Kambhoji, set to Chaturashtra Jati Rupak Tal, Khandanada. She is accompanied on Mridangam by Shri P. Jayabhaskar. The lines of Pallavi are Venkata Ramana, Sankata Harana.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి వీణా వాద్యం విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం తానం పల్లవి ఆన్ వీణా బై శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి హిమగిరి తనయే హేమలతే శుద్ధ ధన్యాసి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. ది ఆన్సాంబుల్ బిగిన్స్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ హిమగిరి తన్నయే హేమలతే ఇన్ రాగ్ శుద్ధ ధన్యాసి సెట్ టు ఆదితాల్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సుధామయి సుధానిధే, అమృతవర్షిణి రాగం, రూపకతాళం, ముత్తయ్య భాగవతర్ కృతి.
1: ది ఆన్సాంబుల్ కంక్లూడ్స్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్, సుధామయి సుధానిధే ఇన్ రాగ్ అమృతవర్షిణి సెట్ రూపక్తాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింటి వరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical ensemble by the staff artists of
0: Akashvani
1: Hyderabad. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.